0: ಮೆಚ್ಚರಿ ಮರಡು ದೇವಿನಾದರ
1: అనే పుతే ఓ టూత్ పేస్ట్ ఇక నెవ్వే ఒక అమ్మకి మూని గాన పేస్ట్ ఇక ముక్క తోనే ఓ మేస్ ఇక పట్టున పేన్ మత్త హరిట దాగన్నకో
2: వెల్కమ్ షర్ కలదని కంపెనీ కంపెనీ పడంగన ఉదాసన హిమాదన ఆసరే సకల వ్యవస్థాయమ ఉదేలపట